ఆదిత్యోంకీలకం మమ ఆదిత్య ప్రసాద సిద్ధ్యర్థే స్తోత్ర మంత్రం జపే వినియోగః గృహపాతు శిరోర్మలాకటం ఆదిత్యోలోచనే పాతు శ్రుతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహవతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః కరావబ్జకరః పాతు హృదయం పాతు హానుమాన్ మధ్యం పాతు సుసప్తాశ్వో నాభిం పాతు నభోమణిః ద్వాద

ీయం సూర్యం శ్రీ ఆదిత్యం కీలకం మమ ఆదిత్య ప్రసాద సిద్ధ్యే స్తోత్రమంత్రం జపే వినియోగ గృహ్పాతు శిరోర్మలాటకం ఆదిత్యోలోచనే పాతు శ్రుతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః కరావబ్జకరః పాతు హృదయం పాతు హనుమాన్ మధ్యం పాతు సుసప్తాశ్వో నాభిం పాతు నభోమణిః ద్వాదశ

పాతు దినమణి పాతు మిత్రోఖిలం వపుః ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వజ్ర సన్నిభం సర్వ రోగ భయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః సంవత్సరముపాసిత్వా సామ్రాజ్య పదవీం లభే.

స్వర్ణం బదీజునకుండల మాంజనేయం. ఓం నమో భగవతి విచిత్ర వీర హరమతే ప్రళయ కాలానల ప్రభాతృతాపవత్సదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్ష రాక్షస గ్రహ బంధనాయ భూత గ్రహ ప్రేత గ్రహ పిశాచి గ్రహ శాకిని గ్రహ దాకిని గ్రహ కిని గ్రహ కామిని గ్రహ బ్రహ్మ గ్రహ బ్రహ్మ రాక్షస గ్రహ చోర గ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాధముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం రీం క్లీం శ్రీం సర్వాన్ ఆకర్షయ ఆకర్షయ శత్రూన్ మార్పయ మార్పయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ ప్రగయా మమ కార్య సిద్ధి కురు కురు మమ శత్రూన్ భస్మీ కురు కురు స్వాహ. ఓం రాం రీం రోం రైం రోం రాహ శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మీ కురు కురు హర హర హోం ఫట్ స్వాహ. ఏకాదశ శతవారం జపిత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాన్యథా ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ బాణ.